మరి వేరే గతి ఎవరమ్మా. శ్యామాశాస్త్రి కృతి. రాగం ఆనందభైరవి. మిశ్రచాపుతాళం.